0: ಭಾರಿ ಬರೋ ಬಾದ್ರೆ ಅವು ಕಿತ್ಲು ವಿಕಿ ಮಿಸ್ ಹಂಗದಾಗ ಗೊತ್ತೆ ಶರ್ಮ ಅವ್ನು ದಿನ ಅಂದಲ್ಲ ಅನ್ಕಿ ಬರೋ ಶರ್ಮ ಅವಂತನ ಭಾರಿ ಬರೇ ಅವನು ಕೇಳಂಗಿ ಭಾರಿ ಬರೇ ತೊಡೆ ನೀ ಲೇಟೇ ಉಂಚೆ ಪ್ರಾರ್ಥ ಅಮ್ಮಂಡನೇ ಉಂಚೆ ಕುಮ್ಗಾರದಲ್ಲೇ ಸೀದಾ ಸಲ್ಚೆ ಕೇಳಂಗಿ ತೊಡೆ ಆಸಾದ್ ಲೇಟ್ ಕಮರ್ಸ್ ಅನಿ ಅರ್ಲಿ ಗೋಯಿಂಗ್ ಕೇಳಂಗಿ ಇಗ್ಗಿ ಲೇಟ್ ಎತ್ತ ಇಗ್ಗಿವೆತ್ತ ಕಾಲ ಕೈಲಿ ಅವ್ನು ಗೊತ್ತನ ಸಾಬ್ ಬಾತಸ್ ಕೈ ದೊಬ್ಬಾಡಿದ್ದೇನೆ ಆಯ್ತಾರ್ಸು ಒಂದು ಬಗೆ ಒಂದು ಪುಣ್ಯ ಸಂಬಾಳ್ ಮಿಸ್ ಆಗಿ ಎಲ್ಲಾರು ದಾಲೆ ದೂಸ್ರೆ ಗಾಯಿನ ಚಿಂತ ಆಪ್ತಶೆ ಮಿಸ್ ಮೊಟ್ಟೆಯಿಂದ ಐಜೆ ಶರ್ಮ ಅವನತ್ಲ್ಯಾರು ಭಾರಿ ಬೋರೆ ಅಸಲೇ ಚಿಂತ ಅಸಲೇ ಚಿಂತ ದಿಕ್ಕುನು ಕಿತೆ ಕರ್ಚೆ ಮಿಸ್ ಆ ಬಾಯ್ ಸೇರ್ತಾನ ಅಂತೋಡೆ ಮಾಸ ಹಚ್ಚ ಅಂಗಡಿ ಫೋನ್ ಕರ್ತದೆ ಅಳೆ ಮಿಸಲ್ಲೇ ಅಂತ 2 ಕಿಲೋ ಮಾಸ ರೆಡಿದವರು ಉಣೋನು ಅನೇ ಆಯ್ತಾರ ಹಚ್ಚಿ ತೊಡಿ ಕೈ ಬಾಗ್ಲ ಯುಕ್ತಿಂದ ತಂದ್ಕೊಂಡ ಬಾರ ಹಚ್ಚಿ ವೈನ್ ಸ್ವಲ್ಪ ಜಿಗ್ಗಿ ಮಿಸಲ್ಲೇ ಕೊಡ್ಲೇ ತೋರು ಕಿತೆ ಮೇಲೆ ದೊನ್ ಪಾರ ದುಕ್ರ ಮಾಸ ಕೆಲ್ಯಾಶ್ ವೈ ಅನ್ನ ಇಲ್ಲಿ ಶಂಗಲ್ಯಾಶ್ ವೈ ನೀತ್ ಪಡೋಣ ಅಂದೋಡೆ ಅನೇ ಅಂಚ ಆಯ್ತಾರ ಹಚ್ಚ ದಿವಸ ನೀ ಪಳಿಲ್ಲ ಪೂರ ಕಾರ್ಯ ಆಯ್ತಾರತ್ ಮೊರ್ನೈ ಆಯ್ತಾರ ಪವಿತ್ರ ಸ್ನಾನಿ ಆಯ್ತಾರ ಮುಂಜೆ ಕಲೆ ಓಲಾಚೆ ಕರಿ ಆಯ್ತಾರ ಕುಮ್ಗಾರಿ ಆಯ್ತಾರ ರೋಸಿ ಆಯ್ತಾರ ಖಾಸರಿ ಆಯ್ತಾರ ಕಿದಾಗ ಆಯ್ತಾರ ರಜೆ ಸೋದೀಸ್ ರಜೆ ಸೋದೀಸ್ ಅನಿ ಖಾಸಾರ ಅನಿ ದೋರ್ಲಿಂದಲ್ಲ ಯಾರು ಕೇಳಿ ಖಾಸರ ಆಗೇಸು ಪೂರ ಲೋಕ ಮಿಸ್ ಆಗೈತೆ ಖಾಸರ ಹೊಲಗೇಸು ಲೋಕ ಪೂರ ರೆಸ್ಪೇರ್ ಆಗೈತೆ ರೆಸ್ಪೇರ್ ಹಾಕಿತ್ಲಿದಣ ಪುಂಚಿಸ್ ತೀಸಣ ಮಾತ್ರ ರೆಸ್ಪೇರ್ ಹಾಕಿ ತೊಡಿ ಪುಟಿ ಪದ್ರೆ ಪುಂಚಿ ಸಣ್ಣ ಅಸ್ತದ ಲೋಕ ವೀಸ್ ಸಣ್ಣ ಅಸ್ತದ ಬರ್ನುದಣ ಉಣಿ ಹೊಲ ಅಂತ 1,000-1,500 ಲೋಕ ತು ಪೂರ ಲೋಕ ಹೀಗೆ ಗರ್ಜಿಗೈತೆ ಏನ ತೊಡೆ ಮಿಸ್ ಆಗುತ್ತೋ ಸರ್ ಅಂತೆ ಆ ದಿವಸ ಆಯ್ತಾರ ಸೀದ ಫಂಕ್ಷನ್ ಆಗೈತೆ ಅದು ದೂರ್ಲೆ ಬರೇ ಬರೇ ಚಾರ ಇಟ್ಟಾಮ್ ಬರೇ ಕಥಾತ್ ನಿಂಗೆ ಗಟ್ಟು ದೇಣ್ ಕಟ್ಟಾತ್ ಇಲ್ಲೇ ಸದ್ಲೆ ಡ್ಯಾನ್ಸ್ ಕತ್ತಾತ್ ಮೈ ಗರ ಹೊಸ ಗೋ ನಿಂತ ದುಕ್ರಾ ಬರಿ ದುಕ್ರ ಕೌಂಚೆ ದುಕ್ರಾ ಬರಿ ಜಾವುಂಚೆ ಹುಯ್ ಮುಜೆ ಮೊಗಚೆ ಬಾಬಣಿನ ನಾ ಮೀಸ್ ನಾ ಕುಮ್ಗಾರ್ ನಾ ಶರ್ಮಾವು ನಾ ದೇವಾಚೆ ಉತ್ತರ್ ಐತರ ಸುದೀಸ್ ಗಮ್ಮತ ಸುದೀಸ್ ಪಾರ್ಟಿ ಗಮ್ಮತ ಗಮ್ಮತ ಐತರ ದಿವಸ ಆಮಚಿ ಟೂರ್ನಮೆಂಟ ಆಮಚಿ ಮ್ಯಾಚ ಆಮಚೆ ಸಂಭ್ರಮ ಆಮಚಿ ಗಮ್ಮತ ಆಮಚೆ ಪರ್ಬ ಆಮಚೆ ಫಂಕ್ಷನ ಅಸಲೇ ಕರ್ನ ಸೌಮ್ಯ ಸೋದೀಸ್ ಅವನ ಊರು ಹೋಗ್ನ ಸೌಮ್ಯಚೆ ದಿವಸ ಸೊ ಮಾತು ಉಣೋದಲ್ಲ ಬಳೆ ನಿಕುನು ದೇವಾಚೆ ಉತ್ತರ ಮುಂಟ ಸೌಮ್ಯಚ ದಿವಸ ತುವೇ ಓಡ್ ಓಡ್ ಕಾಮ ಕರಿಜೆ ಮುಣ್ಣ ಪುಣ್ ತುವೆಲ್ಲ ಕಾಮ ಕರ್ನ ತೋ ದೀಸ್ ಸಡ್ ಅನಿ ಸಡ್ ಸೌಮ್ಯ ಸಂಗೀತ ಕರ್ಸಿ ಜೈ ಸೌಮ್ಯಾನ್ ತುಜ್ಯ ಜೀವಿತಾನ್ ಕೆಲ್ಯಾ ಬರೆಪಣಾಕ ಅರ್ಗಾನ್ ದಿಸೈ ಅನಿ ಯಾ ಮುಖಾಂತರ ಮುಕ್ಲ ಫುಡ್ಲ ಆಪ್ತ್ಯಾಕ ಫುಡ್ಲ ದಿಸಾಂಕ ಸೋ ದಿಸಾಂಕ ತಜಿ ಕುರ್ಪಾ ತಜಿ ಮಜತ್ ಮಾಗಿಸೈ ಅಂಶಿ ವಾನ ಆಸಾತ್ ನಿಗಿ ಕಂಚಿ ಮಿಷಿನ್ ಆ ಮಿಷಿನರಿ ಸಸಾದ್ ವಾನ್ ಆಸಾತ್ ಅಮಿ ವೇಳ ಕಳ ತಿಕೀತಿ ಸರ್ವಿಸ್ ಕರ್ತಾವ್ ಖಂಚೇ ಮಿಷಿನ್ ಜಾವು ಪುರ ಖಂಚೇ ವಾಹನ ಜಾವು ಪುರ ಸರ್ವಿಸ್ ಕರ್ತಾವ್ ಆಯಿಲ್ ಚೇಂಜ್ ಕರ್ತಾವ್ ಗ್ರೀಸಿಂಗ್ ಕರ್ತಾವ್ ಮಾಗಿ ತಚಿ ಪೂರ ಅಮಿ ಪಡೆಯತಾವ್ ಕಿತ್ಯಾಗ ಮಳೆ ತಾಣೆ ಬರೇ ಕಾಮ್ ಕರಿಸೈ ಪುರ್ತುನ್ ಬರೇ ದವಸೈ ಮುನ್ ಅಮ್ಚೆ ಈ ಕೂಡು ಅಮ್ಚೆ ಜೀವಿತ ಅಮ್ಸೊ ಅತ್ಮ ಈಗ ವಾಹನ ಬರೀಸ್ ಕಡ್ಲಿಂಗಿ ತಾಚಿ ಸರ್ವಿಸ್ ಐಜೆ ಬೋಟ ತಿಕೋನ ಅಪ್ತ್ಯಾಗ ಈಗ ಬೋಟಿ ಸರ್ವಿಸ್ ಖರ್ಚೆ ಖಾತೀರ್ ಓ ದೀಸ್ ಅವನ ಸಬ್ಬತಸು ಸಬ್ಬತಸು ದೀಸ್ ದೇವ ಮುಖಾರಿ ಉಂಚೆ ಪಟ್ಲ್ಯಾ ದಿಸಾನಿ ಕೆಲ್ಯಾ ಸರ್ ಬರೆಪಣ ಅರ್ಗಂಡಿ ಉಂಚೆ ಕೈ ಪಟ್ಲ್ಯಾ ದಿಸಾನಿ ಸುಕೊಂಡು ಪಡ್ಲಂದ್ರೆ ಸುಮೆಯಲ್ಲಾಗಿ ಬೊಕ್ಸಣೆ ಮಾಕ್ಚೆ ರೆಕಲೆಕ್ಷನ್ ರೀಕಲೆಕ್ಟ್ ಕರ್ಚೆ ಪಟ್ಲ್ಯಾ ಸೋ ದಿಸಾಂಚಿ ಸಗ್ಳಿ ಗಡಿತಾ ಅವೆ ರೀಕಲೆಕ್ಟ್ ಕರ್ಚಿ ಚಿಂಚಿ ಚಿಂಚಿ ನಿಯಾಳ್ಚಿ ಸುಕೊಂಡು ಪಡ್ಲಂದ್ರೆ ದೇವಾಚಿ ಕಾಕುಳ್ತು ಅನ್ ದೇವಾಚೆ ಬೊಕ್ಸಣೆ ಮಾಗ್ಚೆ ಅನಿ ಫುಡ್ಲ್ಯಾ ಅಪ್ತ್ಯಾಕ ತಜಿ ಕುರ್ಪಾನಿ ಬೇಸಾವ ಮಾಗ್ಚೆ ಕಳ್ಳಿಂಗಿ ಪಾರ್ಟಿ ಗೆಚೆ ಕ್ಲಬ್ ಆಗೈಚೆ ಪಬ್ ಆಗವೆಚೆ ಟೆನ್ಸರ್ ಆ ಮಲ್ಪಿಯೋಣೆ ಪಿಯೋಂಚೆ ಆ ಟೆನ್ಸರ್ ಮಾದಕ ದ್ರವ್ಯ ಪಿಯೋಂಚೆ ಟೆನ್ಸರ್ ಜೀವಿತ ಪಾಡ್ ಕರ್ಚೆ ಸಬ್ಬ ತಕ್ ಅಡ್ವಾರ್ಲ ಸೊಮ್ಯಾಚ ದಿಸಾಕ್ ಅಡ್ವಾರ್ಲ ಮುಜ ಮಗಚ ಬಾಬಾ ಬಿನಿನು ಏ ಅಮಿ ಮೋತಿ ದೂರಂಗ್ ಜಾಯ್ ಪಳ್ಯಾ ಆಜ ಐಚೆ ಸುವತ್ತಿನ ಕಾಲ ಎಂದಲೆ ಇಸ್ರೇಲ್ ಅಸಲೇ ಹಂಗ ಗೊತ್ತಾಸ ಸುದಿ ಲೋಕು ಸಬ್ಬತ್ ಸೊ ದೀಸ್ ಬ್ರೋಕನ್ ಪಳ್ಟಾತ್ ಕಳ್ಳಿಂಗಿ ಅರಿಯ ಕ್ಲೋ ಸಿನಗೋಗ ಆಗೈತಾ ದೇವಾಚೆ ಉತ್ತರ ವಸ್ತಾ ನೀಯಾಳ್ತಾ ಅಂತ ದೀಸ್ ಬರೇಕನ್ ಪಾಳ್ತಾತ್ ತ್ಯಾ ದಿವಸ ತೇ ಕಂಚೇನ್ ದೂಸ್ರೆ ಕಾರಿ ಇಂದೋರ್ ನಾನು ಕಳ್ಳಿಂಗಿ ಹರಿ ಇಂದೋರ್ ನಾನು ಮುಸ್ಲಿಮ್ ಅಂಕ ತನ್ ಸೋ ದೀಸ್ ಶುಕ್ರಾರ ಕಿತ್ಲೀನ್ ಕಾರಿ ಯಾವ ಸೋಂದಿ ತನ್ ಪರಸ ಬೇಳ ತನೀತೋ ನಮಾಸಾಗ ದಿವ್ ಕಸ ತ್ಯಾ ಮಗ್ನ ದಿವ್ ಕಸ ಕೆದ್ದು ಒಡ್ಲೋ ಜಾಲ್ಯಾರಿ ಕಿತ್ಲೆ ಬಿಸ್ನೆಸ್ ಎಂಚೆ ಹೋಟೆಲ್ ಜಾಲ್ಯಾರಿ ಕಿತ್ಲೆ ಬಿಸ್ನೆಸ್ ಎಂಚೆ ಶಾಪ್ ಸಲ್ಯಾರಿ ಶಟರ್ ತನಿ ಒಡ್ಲೆಂತ್ ಲಾಕಾನಿ ಕೋರೋಡಾನಿ ಯಾರು ಸಾವು ದಿ ತ್ಯಾ ವೇಳಾರ ಹಂಗ ತೆಂಪಡೋಣ ತೆಂ ಒಡ್ಲೆಂತ್. आणि ते गेले. कित्याक म्हणल्यार तो दीस ते बरे पवित्रपणी सांबाळटात, कळ्ळें गी. तो दीस देवास देवाक दितात, सो दिवी ते सेन्स. म्हणजे मगाचे भाव भयणीनो, पण आमचे जिवी थोडे पोटी पळया, आमचे जिवी थोडे पोटी देवाक दिवचो जागो देवाक आमी दिनाव. आमच्या मर्जेचो आमच्या खुशेचो आमी केला. भुरग्यांक रजा, कॉलेजी रजा, कामाक रजा देखून त्या दिसा आमी फंक्शनां दवरचीं. देवाचो उडासच समकाना. थोडे पोटी आमी मागणें करता, कळ्ळें गी. खंयच्याय आमच्या रोसाक जावं दी, कार्यांक जावं दी, मागणें करता, कळ्ळें गी. मागणें करता म्हूण मोत खंय खंय खंय खंय. एक पटी एका फंक्शनाक गेल्ले वेळार ती कुटुंबाची म्हणटात, फादर मागणें मोठें जायचें, म्हाका 50 किलोमिटर पयस सावन आपयला मागणें करूंक, कळ्ळें गी. 50 किलोमिटर पयस सावन आपयला आनी ती म्हणटात मागणें मोठें जायचें, 5 मिनटांच्या भितर जायचें फादर. हांवें म्हळ्यार म्हाका 50 किलोमिटर जावन 5 मिनटांची मागणें करूंक आपयलें गे, तुमी तें करा न्हय. कित्याक म्हाका आपयलें? 10 मिनटां दिना जाल्यार तर मागणें करूं कितें आपयलें? चिंता म्हज्या मोगाच्या भाव भयणीनो, हें मुर्तीच दवरिचें आमी. देखून पळय आयच्या सुवार्थेन कितें घडलें. आयच्या सुवार्थेन पळया, ते व्हडल्या बाराक वसोनांत, क्लबाक वसोनांत, रेव पार्टी तांणी करूंक ना, फकत सोमया संघात वेताना गोवाचे कण तांणी मोडले आनी आतां किरलून मात्र केले. पूण जाल्यारय शास्त्री फरीजी म्हणाले, तुजे शीस साब्बाच्या त्या दिसा आडवारलेलें करतात कित्याक? काली दोन कोण शो म्हूण केल्ल्याक. पूण हांगासर जेजू म्हणटा पळया, साब्बत कोणा खातीर केल्लो? हा, मनशा खातीर केल्लो. साब्बता खातीर मनशा केल्लो न्ही. कित्याक म्हळ्यार साब्बत मनशा खातीर? कित्याक म्हळ्यार मनशाक विराम जायचंय, मनशाक काय तरी देवाची बेसावां जायचंय, मनशाक देवाची कृपा जायचंय. देवा विणे मनीस कांयच करूंक शकना. देखून हो दीस देवान खाली दवरलो आनी ह्या दिसा लोकल्या लोकांनी देवा मुखार येसई, देवाची बेसावां जोड घेसई, देवाची कृपा जोड घेसई. देखून ताच्या सगळ्या कामांक, सगळ्या राठावळींक ताणें ब्रेक दिसई, थंय तावन ताणें भायर येसई, देवा हुजीर बसयसई आनी देवाची बेसावां जोड घेवन, देवाची आशिर्वाद जोड घेवन मुखल्या दिसांच्या वावराक ताणें लागसई. त्या पासोच हो दीस केल्लो, त्या पासत मनशा खातीर, मनशाच्या बऱ्यापणा खातीर तो केल्लो, साब्बता खातीर म्हूण केल्लो न्ही. थोडे पटी मनशान जिवीचे वयगी न्ही. देखून जेजू म्हणटा, साब्बताच्या दिसा तुमी तुमच्या गाडवांक, गोड्यांक, गोरवांक, बोकऱ्यांक भायर बांदिनात, ते उपाशी मरोन सोडटात गी ना न्हय. भूक लागल्ल्या वेळार तुमी जेविनात, ते जेवीचे की ना. ते गरजेचें, गरजेचें, तें गरजेचें. पूण लेखावर तें गरजेचें न्ही. थोड्यांक उरल्या दिसा सगळ्यो दीस न्हिदतात, सोमार तावन शनिवार पर्यंत आयतारा कामां येतात, थोडे मनीस आसात तशे तशें न्ही. देखून हो जेजू म्हणटा, थोडे पोटी तुमी कितें करतात म्हळ्यार कितें करूंक जाय तें करनात, कितें करूंक नजो तें तुमी करतात. देखून जाकोबाचें पत्र म्हणटा, तुमी करूंक जाय जाल्लें तुमी करनात जाल्यार तुमी अपराधी जातात. करूंक जाय जाल्लें साब्बत असो दीस, साब्बता बरी आमी पाळीसय, मनशाक त्या दिसा गौरव दिसय, मनशाक रेस्पेक्ट दिसय, मनशाक गौरव दिसय, मनशा जिवाक आमी म्हत्व दिसय. आज कितें घडटा संवसारांत? आज गायराक मान मेळटा, स्थान मेळटा, जले मेळटा, फुलां मेळटात, मनशां मेळटाय? थोड्या मनशां मेळना. आज पेट्यांक बरोबर स्थान मान पुरो आसा, कितलें बरें करून पेट्यांक पळयतात, पूण मनशांक पळयता ते पिडेस्त प्रायवंत घरां आसा जाल्यार ताची साखरी करता ते. पेट्याची साखरी करूं रेडी आसात, पूण मनशाची साखरी करूंक रेडी नासलेली मनशांय संवसारांत आसात. सकट न्ही, थोडी मनी आसा, आसा संवसारांत. आज थोड्यांक उफातोर सर्वस्व, उफातोर आसा पळय तो, तो एकल्याक जीव दिवंक शकना, एकल्याक एक गोट उदक दिवंक शकना, एकल्याक एक चूर शांतीचें उतर सांगूंक शकना, तसलो फातोर देव. देखून हो बसवण्णा म्हणटा, फातरांक तुमी आराधन करतले, मनशाक तुमी सोण सोडला, फातराक तुमी धरला पळया. थंयसर उतरांनी बुजवण दितलो मनीस, उतरांनी शांती दितलो मनीस, एक कप एक शेळे उदक दितलो मनीस थंयसर आसा. पूण त्या मनशाक गौरव ना, कांयच दिवंक शकनातल्या, कोणाकय जीव वाचोंक शकनातल्या त्या फातराक तुमी मान दितात. असलें जिवीत मनशांचें. आज जायते नियम आसात,
1: સરકારી નિયમાં કાનૂન આસાત પુઈસબી ચી નિયમ આસાત ડ્રાઇવિંગ આરટીઓ ચી નિયમ આસાત ઇસ્કલાન કોલેજ નિયમ આસાત યુનિફોર્મ તે પૂરા હે પૂરા કોણા ખાતીર કેલ્લે સંસ્થા ખાતીર ઇસ્કલા ખાતીર સરકારા ખાતીર નહીં મનુષ્યાચ્યા બોરેપણા ખાતીર મનુષ્યાસો જીવ આસ જઈ મનુષ્યાંક ગૌરવ મેળસઈ મનુષ્યાની મનુષ્યા સમાસમ જી જઈ મળ્યા ખાતીર સંવિધાન મળ્યા ખાતીર કાનૂના નિયમા સગળી આસાત નાતલ્યાર નાતલી જાલ્યાર આજ એક્સિડેન્ટ જાવન પૂરા મરતે રોડાર દેખું નિયમા મનુષ્યા ખાતીર પણ થોડે પડી કિતે ગલા હા નિયમા ખાતીર તું મનીસ મન ચિંતલા આમી નિયમા ખાતીર તું મનીસ કિત્યાક મન આમ ગળીત ના એકલો પૂજા કરતા લોકો સકાળીચે કડલે કી એકલો પૂજારી પૂજા કરતા લોકો સકાળીચે પૂજા કરતાના તાચ્યા ઘરા એ માજાર આલે કે દાળ એવું આછે દીવો દોરચે સ્ટેન્ડ આડગલતલે કે દાળ અને મ્યાઉ મ્યાઉ કરું તકા ગેસ્ટ ઊંચે તકા સિમટી હલો ઊંચે તકા ડિસ્ટર્બ જતલે તીકું તને ખાલે ગેલે માજરાક તને એક કાંબ્યાક બાંધલે તેંત કાંબ્યા બાંધો નો તને પૂજા કરો શરૂ કેલી કડલેંગી તસો પૂત આસુલો ધકટો પળોન તસુલો પળોન બાપોઈ પૂજાચ્યા પહેલે કિતંગ કરતા માજરાક કાંબ્યા બાંધતા અને પૂજા કરતા પળોન તસુલો પળોન તસતા હસ્તાના સુમાર તે બસોત પળોન હસ્તાના બાપોઈ દિસમેલો પૂત પૂજા કરું લાગલો પૂતાન ચિંતલે ગાલે મળ્યા રે માજરાક બાંધલ્યા શિવાય પૂજા જાય નામ માજરી મેલા માજરી ના દીકરું સુધુન ગેલો સુધુન ઉસુ એક માજર ધર નાણ ત્યાં માજરાક ત્યાં કાંબ્યા બાંધોન મગરી આને પૂજા કેલી માજરા બાંધોન પૂજા કરશો ઈરાદો કરશો બાપાઈસો કિતે કિત્યાક તો બાંધતાલો તે ઉપાદ્ર કરતા પૂજા કરું સોડી ના મન તાણે બાંધલે પૂતાન ગાલે ગેલે માજર નાચલ્યા શિવાય પૂજા જાયના બળે કસલી ચિંતા માજર નાચલ્યા શિવાય પૂજા જાયના થોડે મોટે આમચી ચિંતા તી નિયમ નાચલ્યા શિવાય તે કાનૂન નાચલ્યા શિવાય આમચી જીવિત જાયના મન ચિંચે દેખું થોડે પોટે આમી પત્રાંક મનજાતીક તંકા અંકા સોડ માતુ સોડ થોડે પોટે મોબાઈલાક આમચે ગાડીક સોડ માતુ મનુષ્યાંક પરવત ના દેખ જો મનતા મુનીસ ગરજેસો મુનીસ ગરજેસો એક પોટી એક દકટુલે દકટુલે કીડ જાતેચે ભુરગે દકટુલે ભુરગે તસો બાપય હુશાર ના તુલ્લો એકલે તો બાપાઈ અને કોણી નાતલી એ બાપાઈ અને દૂજી યેતાલી પાંચ વર્ષાંચે ભુરગે તાચ્યા બાપાયક હુશાર નાતલે તસો બાપાઈ કેન્સર પીડેન ઓળવો નાસુલ્લો સિરિયસ આસુલ્લો લંગ્સ કેન્સર જાવ એ પાંચ વર્ષાંચે ભુરગે સગળ્યાની માગોન માગોન માગોન માગોન માગોન કાંઈ ઇલ્લેશે કોણાચી ઇલ્લેશે ડકટી ડકટી કામાં કરન ધકતુલે ભુરગે ઇલ્લે ઇલ્લેશે પૈસે ઉઠ્ઠું કરન મેડિકલ વસૂન કાંઈ ઇલ્લે ઓકોતાણ યા ગવર્મેન્ટ આસ્પત્રે વસૂન કાંઈ ઇલ્લે ઓકોતાણ દીતાલે ધકતુલે ભુરગે એક દિવસ કોણી એક માગો ગેલ્યા વેળાર એક પ્રાયવંત સ્ત્રી મળે ગઈ દાકા અળે પોતા આમચા ગાવાંત એક મંદિર આસા ટેમ્પલ આસા તે ટેમ્પલાન તો સોનો થી આસલ્યા અત્યંત પવિત્ર જાગ્યાર આસલે ગર્ભકુડીંત આસલે એક ફૂલ તુવેં હાડલે જાલ્યા રે અને તેજે ફૂલ તસો રોસ તુજ્યા બાપાયચ્યા થાળ્યાક તુવેં દિલો જાલ્યા રે ती पिडा गुण जाता म्हणून सांगले ह्या भुरग्याक भारी एक आसक्त कशे म्हणी कर न हांवें थंय सर वसोचे आनी ते फूल काडीचे आनी ते वांटून म्हज्या बापायक दिवचे पूण त्या भुरग्याक वसूंक जाता ते कीळ वर्गाचे अस्पृश्य भुरगे त्या देवळा भितर ताका वसूंक जायना देखून ते कितें करता दनपारांच्या बरार कोणी नातल्या वेळार लोव એકા હલાનશા જડાનંતલ્યાન ભીતરી ગોન તે ફૂલ કાઢું ઘેતા ફૂલા ગર્ભ કુડીને તને હાથ લાયલા માત્ર તવળ તે પુરોહિતાન પળેલે આની મને અશુદ્ધ અશુદ્ધ અશુદ્ધ ટેમ્પલ મેળલે દેવળ મેળે જાલે તે અપવિત્ર જાલે મને તને બોબાટ મારલી અને સકળી દવાન આયલે અને ભુરગ્યાક સામા મારલે અને એકલ્યાન મારતાના તસો માંડો ઓંટીક લાગલો અને ભુરગ્યાન તેંસ મેલે મજા મગાચ્યા બાબાબળીનો પડ્યા મનુષ્યાચી રીતિ મનુષ્યાચો રિવાજો મનુષ્યાચી કાનૂના મનુષ્યાચી થોડે પડો થોડે પડી આસચી રીત મનુષ્યા કૃત નાશ કરતા पुढे पुढे मनशान चिंचें हें सगळें नियम आहा मनशा खातीर केल्यांत सबत मनशा नियमा खातीर मनशाक केला मनशाक नियमा खातीर मनशाक केला म्हूण चिंचें पूण देव म्हणटात तुमचें चिंता सूक नियमा खातीर मनशाक करूंक ना तुमच्या रिती रिवाजा खातीर मनशांक करूंक ना बगर मनशा खातीर ह्यो रिती रिवाज मनशा खातीर ही नियमा केल्यान उडास दवरा देखून मनीस गरजेचो मनीस प्रमुख मनीस गरजेचो हे मतीन दवरूंक जाय देखून आज हांगासर पळया म्हज्या मोगाच्या भाव भयणीनो हांगासर येवन एका गायरान हीं फुलां केलीं जाल्यार आमी कालें करता पेटां दवंडयता वयगी एका पेट्यान येवन हांगासर इबेदीर एक कांय मेळ्ळें केलें जाल्यार पेट्यार दवंडयता वयगी वय म्हज्या मोगाच्या भाव भयणीनो पळया हें आमकां चिंता आसा पूण मनशान आपुडिनाय मनशान हांगा तो न्ही पूल काडनाय म्हजे मोगा थोडे पोटी आमी मनशाक थोडे पोटी पयस करता देखून देवाचें उतर म्हणटा मनशा जिवाक तुमी गौरव दिवंक जाय कित्याक तूं मनीस देवाचें रचन देखून नियमा खातीर रिती रिवाजा खातीर मनशाक तुमी हिणसुवचें मनशाक तुमी कसतुवचें न्हय भूक लागल्या वेळार दावीदान पवित्र जाग्यार आसलेले पवित्र म्हूण लेखलेले उंडे केले कित्याक ताका भूक लागली आनी ताणें ताच्या सांगात्यांक दिले कळ्ळें की अबियाजर श्रेश्ठ याजक जावन आसलेल्या काळार कित्याक भूक लागली भूक लागल्या वेळार खंयचें जाल्यार कितें खंयचें जीव वाचयचें त्या दिशेन ताणें ते केले उंडे केले आनी तांकां दुसऱ्यांक दिले दावीदान अबियाजर श्रेश्ठ याजक आसलेल्या काळार आनी ताका तुमी कांय म्हणनात ते पूण साबताचे दिसा गोवांची कणशी काडलेल्या त्या शिसांक तुमी दुरसतात न्ही सुख चिंताप तुमचें सुख दिता ते असले चिंताप आसूंक नजो देखून म्हज्या मोगाच्या भाव भयणीनो जिजो म्हणटा मनशाक तुमी गौरव दिया मनशाक कितें गरजेचें समजून घेया भुकेला जाल्यार ताका जेवण दिया तानेला जाल्यार ताका पियोंक दिया कित्याक तो मनीस म्हज्यास सारक्यासो आनी स्वरुपायसो म्हज्यास सारक्यासो आनी स्वरुपायसो ह्या मनशाक आमी गौरव दिवंक जाय देखून जेजू कितें म्हणटा खंयच्याय मनशाक तुवें आरे पेद्दा म्हणूंक नजो म्हणूंक जाता खंयच्याय मनशाक तुवें आरे पिशा म्हणूंक नजो कित्याक म्हळ्यार ताका देवान रचला ताच्याच सारक्यासो आनी स्वरुपायसो जर तूं एका मनशाक पेद्दा म्हणटाय तूं देवाक पेद्दा म्हणटाय जर तूं मनशाक पिशा म्हणटाय तूं देवाक म्हणटाय कित्याक म्हळ्यार ताणें देवान ताका रचला देवान हें मतीन दवरूंक जाय म्हज्या मोगाच्या बोबडी देखून आयचें सगळेंच वर्त सुसार इतलोच आमी सर्व मनशां देवाची रचना देवाचें प्रतिरूप देवाच्या सारक्याचें आनी स्वरुपायचें देखून मनीस रचनेचो मुकुट आनी मनशा खातीर साबत केल्लो देवाची कृपा देवाची बेसावां देवाची ससाई जोण घेवचे खातीर हो साबत केल्लो मनशा खातीर साबत केल्लो साबता खातीर मनशाक केल्लो न्हय देखून हे मतीन दवरूंक जाय आनी तो दीस साबत असो पवित्र सांबाळूंक जाय देवाची आशिर्वादां घेवच्याक देवाची बेसावां घेवच्याक देवाची कृपा घेवन तुजें जिवीत वृद्धी करच्याक हो दीस तुवें वापरूंक जाय असली चिंता मतीन दवरना आमचे जिवीत रुता करूंक सुमेची कृपा सुमेची बेसावां ह्या संदर्भार आमी मागून घेवया आमेन
2: इदळवरे पक्षीगिरे फिरगजी सुभेगार बाब मनादेक मेल्विन नोरोन्ना हांचे तावन उलयिल्लो उलोवप आनी दिल्लो संदेश आमी आयकलो आयकत रवा रेडियो सारंगीक 107.8 FM रंगरंगाळजीनी

గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ

0: ప్రత్యేకాన్ని ఒరి మస్త్ కల్తలు ఉప్పి తుయర్లా పొరలు ఉప్పి ఆయన చూరు మండి పెట్టాదు ఆయన మధుమేపనా
1: ప్రశ్న ఉత్తరం
0: ఒరి కైకారు సరి పూజి ఆయన నిన్న ప్రశ్నకు ఉత్తర ఒరి ఆయన మధుమేది దాన సుఖపడేరు సాధ్యండు అందు ఆయ వాళ్ళ కార్యక్రమ కొరడు అంట నాలుగు పాత్ర లక్కదు పోరే తీరుడే అవు పూర పొరిచి ప్రశ్నకి ఉత్తర నమ్మ మధుమైన ఒక కొరందు పోక అత కొరందు పోక అంచాదు ఈ అన్ను మధుమేళ నిన్న ఆ జీవనద ఉంది ఆ ಸಂಸಾರದ ಆ ಪ್ರಶ್ನೆಗೆ ಉಂಡತ್ತ ಸಂಸಾರ ಜೀವನ ಮಲ್ಪನ ಸಂಸಾರದ ನಡಕ್ಕೆ ಇಂದಿನ ಉತ್ತರ ಬೋಡ ಅವಿನ ಪೂರ ಯಾನ್ ಕೊರಪೆ ಅಂಚಾದಿ ಎರಡು ಮದುವೆ ಎಡ್ಡೆ ಅಂದ್ರೆ